0: వచ్చింది 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో కటక్ దిల్ సే దిల్ తక్ సో చలిచి డైల్ ఇన్ లైవ్ చిట్ చాట్ అండ్ ఆజి అప్పుడు మనం షేర్ కరుచంది మో సహిత ఆపణంకర సేయ ప్రియ గృహపాళిత ప్రాణీర కాహణీ సో డైల్ కరుంతు నంబర 0671-230-3153 బట్ ఆ మో సహిత కనెక్ట్ హిజైచంతి అమర నెక్స్ట్ కాలర్ చలంతు కథా హిజిబా దాంక సహిత హలో గుడ్ ఆఫ్టర్నూన్ కి కోచంతి కోటు కోచంతి
1: जैसा कर्म करेगा ऐसा फल देगा भगवान एह गीता का ज्ञान एह गीता का ज्ञान नमस्कार आज्ञा शुभ अपराह्न
0: शुभ अपराह्न बहुत सुंदर थिला ये गीत टीके कोचंदी कोड कोचंदी
1: प्रसन्न कोथली राजंश कटक रु मैम
0: प्रसन्न भाई आपन को हम शो को वेलकम कौन कहबे आज रो टॉपिक विषय रे
1: हम गृहपालित पशु
0: গৃহপালিত প্রাণী
1: প্রাণী ম্যাম তা বিষয়ে বিস্তৃত ভাবে রিসার্চ করা ম্যাম বাস্তবটা কোণ গৃহপালিত পশু পাড়া যে স্বার্থ উদ্দেশ্যে সে পালন করতে তাকে ব্যবসায় কুযায় আপনি বিনা স্বার্থে সে সেবা শুশ্রূষা করতে তো মু ভাবি সেই মানুষ হি মানে সে আশীর্বাদ আসে ଆଉ ସୁସ୍ଥ ମାନବ ଜୀବନ ମାନବ ମେନ୍ ହେଲା ମାନବ ଜୀବନର ମାନବତା ଭିତରେ ମାନବତା ଭିତରେ ଯଦି ସତ୍ୟତା ଶୁଦ୍ଧତା ଆଉ ପବିତ୍ରତା ଆସେ ତ ମୁଁ ଭାବୁଛି ତାଙ୍କ କର୍ମଟା ଟିକେ ବହୁତ ସୁନ୍ଦର ବନିଯାଏ ଆଉ ସ୍ୱାର୍ଥ ରଖିକି ଯଦି ଆମେ ତାଙ୍କ ସେବା କରିବା ତାହେଲେ ତ ଆଉ ମୁଁ ନିଜ କଥା କହୁଛି ମୋର ଗାଈ ଯଦି ନାହାନ୍ତି ମୋ ଭାଇଙ୍କର ଅଛି ପାଞ୍ଚଟା ଗାଈ ମୁଁ ସକାଳେ ତାଙ୍କ ପ୍ରତି ଗୋଟେ ଘଣ୍ଟାର ସମୟ ପୁରା ତାଙ୍କ ଗୋବର ଉଠେଇବାଠୁ ତାଙ୍କୁ ଗୁହାଳୁ ନେଇକି ପଦାରେ ବାନ୍ଧିବାଠୁ ତାଙ୍କୁ ମୋଡ଼ା ଘଷା ତାଙ୍କ ଆଗରେ କୁଟା ନଡ଼ା ପକେଇବାଠାରୁ ଏସବୁ ବିନା ସ୍ୱାର୍ଥରେ ମୁଁ ସେମାନଙ୍କର ଗୋଟେ ଘଣ୍ଟା ସମୟ ଦିଏ
0: ବହୁତ ବଢିଆ କଥା
1: ଆଉ ମୋ ଝିଅ ଅଛି ସେ ଗୋଟେ ବିଲେଇ ରଖିଛି ତାର ଗୋଟେ ଛୁଆ ହେଇଛି ଯାହା ମୁଁ ବିସ୍କୁଟ ତା ପାଇଁ ଆଣିବି ସେ ସବୁ ତାକୁ ଦେଇଦେବ

హలో హై నమస్కార్ గుడ్ మార్నింగ్ ట్యూన్ కొచ్చింది 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో కటక్ దోసా কিন্তু বর্তমান সময় দিন 11টা বাজিসারছি সময় হয়ে যাচ্ছে আপনার ফেভারিট শো কলাকার রাও

వెల్కమ్ బ్యాక్ వన్ సెకండ్ ట్యూన్ వచ్చింది 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో కటక్ దిల్సా దిల్ తక్ సో చలిచి మోదేసా. ହଁ ସାଥୀ, ଜନ୍ମଭୂମିର ମାଟିର ସୁଗନ୍ଧ ଆମ ହୃଦୟକୁ ଅନନ୍ୟ ଆନନ୍ଦ ଦେଇଥାଏ। ଯେମିତି ଛୋଟବେଳେ ଗାଁର ମାଟିରେ ଖେଳିବା, ନଦୀ କୂଳେ ଦୌଡ଼ିବା, କ୍ଷେତର ସବୁଜ ସୌନ୍ଦର୍ଯ୍ୟ ଦେଖିବା, ଏହିସବୁ ସ୍ମୃତି ଆମ ଜୀବନର